ఓం శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్పరం గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. ఓ